0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజమణీల వేణుగాన ద్వయం వింటారు.

0: సహకారం వయలిన్పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. కార్యక్రమంలో ముందుగా వినండి ధన్యుడెవ్వడో, పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన, రాగం మలయమారుతం, ఆదితాళం.
1: Listen to a Carnatic classical flute duet concert by Sikkal sisters Shrimati Neela and Shrimati Kunjumani. They are accompanied on violin by Coimbatore B. Dakshinamurthy and on mridangam by Shri Mannargudi A. Eeswaran. Sikkal sisters begin their concert with a composition of Patnam Subramanya Iyer, Dhanyudevvado, in Rag Malayamarutham set to Aditaal.

0: ఏటి జన్మమిదిహ వరాళి రాగంలో త్యాగరాజ స్వామి కృతి మిశ్రచాపు తాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami. ఏటి జన్మమిదిహ ఇన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజుమణిల వేణుగాన ద్వయం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నార్గుడి ఏ ఈశ్వరన్. కార్యక్రమంలో చివరిగా వినండి రామనీ సమానమెవరు కరహర ప్రియ రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ డ్యూయట్ బై సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల అండ్ శ్రీమతి కుంజుమణి. దే ఆర్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి and on mridangam by Shri Mannargudi A. Eeswaran. Sikkil sisters conclude their concert with a composition of Thyagaraja Swami, Rama Nee Samanam Evaru, in Ra Kharahara Priya set to Rupak Tal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజమణీల వేణుగాన ద్వయం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కోయంబత్తూర్ బి దక్షిణామూర్తి, మృదంగంపై శ్రీ మన్నారుగుడి ఏ ఈశ్వరన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute duet by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. They were accompanied on violin by Shri Coimbatore B. Dakshinamurthy and on mridangam by Shri Mannargudi A. Eeswaran. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Nagaswaram recital by Sri Muppavarapu Sheikh Mastan Sahib. Dolu support is by Sri Ramavarapu Subramanyam. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo Muppavarapu Sheikh Mastan Sahib Gari Nagaswara Kacheri Vintaru. Dolu Sahakaram Sri Ramavarapu Subramanyam. First listen to Aada Modi Galada In Charukesi Ragam set to Aditalam Chaga Rajaswami Kirtana. కార్యక్రమంలో ముందుగా ఆడమోడి గలత చారుకేసి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి శ్రీ ముప్పవరపు షేక్ మస్తాన్ సాహెబ్ కంటిన్యూస్ ద నాగస్వరం రిసైటల్ విత్ కంఠ జూడుమే ఇన్ వాచస్పతి రాగం సెటు ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన. ముప్పవరపు షేక్ మస్తాన్ సాహెబ్ గారి నాగస్వర కచేరీ వింటున్నారు. ఇప్పుడు కంఠ జూడుమే వాచస్పతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: ఇప్పుడు వినండి ఏది నిజమని సావేరి రాగంలో అన్నమాచార్య కీర్తన మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఏది నిజమని ఇన్ రాగ్ సావేరి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఎంతటి కులుకే కళ్యాణి రాగంలో జావళి రూపకతాళం పట్టాభిరామయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య. ఎంతటి కులుకే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ రూపకతాళ్.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి వింటున్నారు।

0: అందించారు. వాద్య సహకారం వైరన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంజ దళాయ తాక్షి, కమలా మనోహరి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ ఉమాదేవి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీమతి ఉమాదేవి కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ కంజదళాయ తాక్షి ఇన్ రాగ్ కమలా మనోహరి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి వరాళి రాగంలో ఆర్ వేణుగోపాల్ రచన నీ వంటి దైవము ఆది తాళం.
1: Now listen to a composition of R. Venugopal, Nee Vanti Daivamu, in Raag Varali set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి అడిగి సుఖములు మధ్యమావతి రాగం మిశ్రచాపు తాళం
1: శ్రీమతి ఉమాదేవి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అడిగి సుఖములు ఇన్ రాగ్ మధ్యమావతి సెట్టు మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Srimati S. Umadevi. She was accompanied on violin by Sri B.S. Narayanan and on mridangam by Sri Nemani Somayajulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.